దక్షిణ భారతం గచ్చంతు తర్హి బంగనపల్లి, తోతాపురి, నీలం, మలగోవా, బంగదేశస్య హిమసాగర, ఒడిశా ఆంధ్రప్రదేశయోః సువర్ణరేఖా చ. అర్థాత్ స్థానం పరివర్తతే, ఆమ్రస్య రూపరంగ స్వాదశ్చాపి పరివర్తతే. సఖాయః, ఆమ్రస్య ఏషా యాత్రా ఇదానీం గ్రామాత్ విశ్వ విపణిం యావత్ అపి ప్రాప్నోతి. అద్య మన్ కీ బాత్ ఇత్యస్య మాధ్యమేన అహం ఆమ్రస్య ఉత్పాదనేన సంబద్ధానాం మమ కృషక భ్రాతృ భగినీనాం ప్రశంసాం కరిష్యామి. భవంతః దేశస్య కృషి అర్థవ్యవస్థాయాః కృతే సామాన్యాః కృషకాః న అపితు అతీవ విశేషాః సంతి, ఏకమేవ ప్రసిద్ధాః భవేయుః. సఖాయః, గ్రీష్మకాలస్య ఏతేషు దినేషు యద్యపి విద్యాలయానాం గ్రీష్మావకాశాః భవంతి, పరంతు అహమేకస్యాః తాదృశ్యాః కక్షాయాః చర్చాం కరిష్యామి యత్ర భవంతః అపి ప్రవేశం ప్రాప్తుమిచ్చేయుః. సఖాయః, ఏకాం స్థితిం కల్పయంతు, తాదృశః విద్యాలయః యత్ర బాలకాః అపి ఆగచ్చంతి, యువానః అపి వృద్ధాశ్చ, యత్ర శుల్కం నాస్తి, విశాలం భవనం నాస్తి, కాపి కక్ష్యా నాస్తి, తథా చ అతీవ రోచకా వార్తా, తత్ర కక్ష్యా నద్యాం భవతి. సఖాయః, ఏషా కాచిత్ కథా నాస్తి, ఏష ఏకః సత్యః ప్రయాసః అస్తి. కేరళస్య ఆలువా నగరే సాజీ వలా శేరిల మహోదయః ఏతాదృశమేవ తరణ సంఘం చాలయతి. అద్యావధి 15,000 జనాః అత్ర తరణం శిక్షితవంతః. సాజీ మహోదయేన దివ్యాంగ బాలకేభ్యః అపి తరణం శిక్షితం. అస్య ప్రయాసస్య పృష్ఠే ఏకా వేదనాపి నిగూఢాస్తి. కానిచన్ వర్షాని పూర్వం ఏకాయాం నౌకా దుర్ఘటనాయాం బహవః ఛాత్రాః మృతాః. తయా ఘటనయా సాజీ మహోదయస్య మనసి ఆఘాతః జాతః. తేన చింతితం, యది బాలకాః తరణం జానీయుః తర్హి ప్రాయః అనేకేషాం ప్రాణాః రక్షితుం శక్యంతే స్మ, అత్రైవ ఆరబ్ధం అస్య అభియానం. సఖాయః, సాజీ వలా శరీల మహోదయస్య జీవనం అస్మాన్ ఏకాం మహతీం శిక్షాం దదాతి. సేవాం కర్తుం విపులానాం సాధనానాం ఆవశ్యకత నాస్తి. ఆవశ్యకత భవతి ఏకస్య ఉత్తమ సంకల్పస్య నిరంతర ప్రయాసస్య చ. ఏతేషామేవ బలేన సహస్రశః జనానాం జీవనే పరివర్తనమానేతుం శక్యతే. మమ ప్రియాః దేశవాసినః, గతదినేషు అహం యూరోప్ ఇత్యస్య నెదర్లాండ్స్ దేశం గంతుం అవసరం ప్రాప్తవాన్. తత్ర అహం అనేకాసు గోష్ఠీషు సమ్మిళితః అభవం. తదైవ ఏకః తాదృశః క్షణః ఆగతః యేన ప్రత్యేకం భారతీయః గర్వేణ పూర్ణః జాతః. నెదర్లాండ్స్ దేశే ఆయోజితే ఏకస్మిన్ విశేష సమారోహే చోళకాలస్య ప్రాచీనాః తామ్రపట్టికాః భారతాయ ప్రత్యర్పితాః. తస్మిన్ కార్యక్రమే నెదర్లాండ్స్ దేశస్య ప్రధానమంత్రి అపి ఉపస్థితః ఆసీత్. ఏతాః తామ్రపట్టికాః ఉద్దిశ్య మయా దేశ విదేశేభ్యః నిరంతరం సందేశాః ప్రాప్యంతే. జనాః ప్రసన్నతాం ప్రకటయంతి, గర్వం చ అనుభవంతి. విశ్వస్య తమిళ సముదాయేపి ఏతద్ విషయే విశేషః ఉత్సాహః అస్తి. సఖాయః, అస్మిన్ తామ్రపట్టికా విషయే జనేషు మహతీ జిజ్ఞాసా అపి అస్తి. అతః అద్యాహమేతత్ సంబద్ధాః కాశ్చన వార్తాః భవద్భిః సహ కర్తుమిచ్ఛామి. ఏతాసు ఏకవింశతిః బృహత్యః తిస్రః లభ్యశ్చ తామ్రపట్టికాః సంతి. ఏతాః ముఖ్యతయా రాజ్ఞా రాజేంద్ర చోళ ప్రథమేన స్వపితుః రాజ్ఞః రాజరాజ చోళస్య ఏకం వచనం పూరయితుం సంబద్ధాః సంతి. ఏతాసు ఆనయ మంగళం గ్రామం ఏకస్మై బౌద్ధ విహారాయ దానస్య ఉల్లేఖః అస్తి. ఏతాసు తామ్రపట్టికాసు చోళవంశస్య ఉపలబ్ధయః అపి వర్ణితాః సంతి. ఏతాభ్యః జ్ఞాయతే యత్ చోళ సామ్రాజ్యస్య సాముద్రిక శక్తిః కియతీ దృఢా ఆసీత్. దక్షిణ పూర్వ ఏషియా దేశైః సహ తేషాం సంబంధానామపి విషయే ఏతాసు సూచనాః లభ్యంతే. చోళ సామ్రాజ్యస్య సమృద్ధేతిహాసే సంస్కృతౌ చ వయం సర్వే మహాంతం గర్వమనుభవామః. సఖాయః, అస్మాకం సర్వకారః భారతస్య ఏతాదృశీనాం అమూల్య న్యాసానాం సంరక్షణాయ నిరంతరం ప్రయాసం కరోతి. అస్యాం శృంఖలాయాం జ్ఞానభారతం అభియానస్య అంతర్గతం ఛత్తీసగఢ రాజ్యస్య మల్హార నగరేపి ఏకం మహత్వపూర్ణం అన్వేషణం జాతం.
अत्र तिस्रः दुर्लभाः ताम्रपट्टिकाः प्राप्ताः सन्ति। एताः पाण्डुवंशी राजवंशस्य महर्षि बालार्जुनस्य शासनकालेन सम्बद्धाः इति मन्यन्ते। विशेषज्ञाः मन्यन्ते यत् एताः पट्टिकाः षष्ठी सप्तमी शताब्द्याः सन्ति, अर्थात् चतुर्दशशतं पञ्चदशशतं वर्षाणि प्राचीनाः एताः ताम्रपट्टिकाः प्राचीनायां ब्राह्मी लिप्यां पालीभाषायां च लिखिताः सन्ति। एताभिः तदानीन्तन शासनव्यवस्थायाः धर्मस्य संस्कृतेश्च विषये महत्वपूर्णाः सूचनाः प्राप्यन्ते। सखायः, भारतीयेषु खगोलविज्ञानं प्रति सर्वदा विशेषमाकर्षणमस्ति। अस्माकं देशे अद्यापि शताब्दप्राचीनाः वेधशालाः सन्ति। अत्र अद्भुतगणितीय आविष्काराः जाताः सन्ति। नौकाचालनं भवतु, पञ्चाङ्गं भवतु अथवा अस्माकं पर्वाणि उत्सवाः वा भवन्तु, एतेषां सर्वेषां सम्बन्धः आकाशेन ताराभिः च सहास्ति। अस्माकं देशे खगोलविज्ञानेन प्रत्येकं सन्तत्यां कुतूहलं जातम्, तत् अन्वेषणाय प्रेरितम्, तथा च अद्यत्वे युवासु अपि एतत् उद्दिश्य महान् उत्साहः दृश्यते। अद्यत्वे भवन्तः अपि पश्यन्ति यत् देशे सर्वत्र खगोलसङ्घाः तीव्रतया लोकप्रियाः भवन्ति। महानगरेभ्यः आरभ्य लघुनगरेषु विद्यालयेभ्यः आरभ्य उद्यानेषु च एतेषां गतिविधयः दृश्यन्ते। मह्यं बेङ्गलोर एस्ट्रोनॉमिकल सोसाइटी इत्यस्य विषये सूचना प्राप्ता। अत्र निरीक्षणसत्राणि आयोज्यन्ते। अनया संस्थया ग्रामीणक्षेत्रेषु खगोलशास्त्रं लोकप्रियं कर्तुम् अभियानमपि आरब्धम्। खगोलमण्डल इति नाम्ना एकेन दलेन त्रिंशद्होराणां बहु नूतनः अभ्यासक्रमः आरब्धः। सखायः, रात्रौ तारकाणां दर्शनं स्वयमेव अद्भुतम् अनुभवं भवति। एस्ट्रो केरला इति नाम्ना एका संस्था रात्रौ आकाशनिरीक्षणशिबिराणि कार्यशालाश्च आयोजयति। अत्र युवमित्राणि दूरवीक्षणयन्त्रं निर्मातुं तथा च तारकमानचित्राणाम् उपयोगं कर्तुं शिक्षन्ते। राजकोटस्य बिग बैंग एस्ट्रोनॉमी क्लब इत्यनेन गिरवनेभ्यः आरभ्य कच्छप्रदेशं यावत् अनेके खगोलविषयकाः कार्यक्रमाः आयोजिताः सन्ति। ज्योतिर्विद्यापरिसंस्था अपि खगोलविज्ञानस्य अतिप्राचीनासु संस्थासु एकास्ति। अत्र निरीक्षणसुविधाभिः सह पुस्तकानि, पुस्तकालयः तथा च दूरवीक्षणयन्त्रपुस्तकालयस्य सौविध्यमपि अस्ति। अहम् आइसैक इत्यस्याः अपि उल्लेखं कर्तुमिच्छामि। एषा छात्रैः चालिता एका राष्ट्रिय श्रृङ्खला अस्ति, या खगोलविज्ञानस्य ताराभौतिक्याश्च सन्धान् परस्परं योजयति। सखायः, स्वरुचीनां परिपोषणाय समयस्य विनियोगः तथा निरन्तरं नूतनविषयग्रहणम् अत्यावश्यकमस्ति। अहं युवजनान् सादरम् आह्वयामि यत् ते खगोलविज्ञानसम्बद्धेन मण्डलेन अवश्यं सम्बद्धा भवेयुः। एतेषु च अवकाशावसरेषु तारामण्डलदर्शनस्य अवसरमपि न त्यजेयुः। सखायः, ये जनाः मन की बात इति कार्यक्रमं दूरदर्शने पश्यन्ति तानहं वक्ष्यामि, एकं दृश्यश्रव्यचित्रम् अवश्यं पश्यन्तु। एतत् दृश्यश्रव्यचित्रं गतदिनेषु बहु चर्चितमासीत्। अस्मिन् केचन जनाः महता धैर्येण परमसावधानतया च गंगा डॉल्फिन इत्यस्य रक्षणाय प्रयतमानाः दृश्यन्ते। भवन्तः इदं ज्ञात्वा चकिताः भविष्यन्ति यत् अस्मिन् सम्पूर्णे प्रयासे प्रायः त्रयोदश होराः व्यतीताः, अन्ततः सः डॉल्फिन इति जीवः सुरक्षितो जातः। सखायः, अस्मिन् कार्ये भारतस्य प्रथमायाः गंगा डॉल्फिन उद्धार आपत्कालीन वाहन सेवायाः अत्यन्तं महत्वपूर्णा भूमिका आसीत्। एषा घटना उत्तर प्रदेशस्य अस्ति। तत्र एका गंगा डॉल्फिन इति बृहज्जल प्रणालिकायां निरुद्धः जातः। एतादृशे संकटकाले नमामि गंगे अभियानेन निर्मिता एषा आपत्कालीन वाहन सेवा तस्य आशा किरण रूपेण समुपस्थिता। ततः परम सावधानतया सह बहिः निष्कासितः, तस्य परीक्षणं कृतं, चिकित्सा च विहिता, अनन्तरं तं सुरक्षितरूपेण राप्ती नद्यां पुनः विसृष्टवन्तः। एकेन वाक्येन वदेम चेत् एकः जीवः पुनरपि स्वगृहं प्रत्यागतः। सखायः, एषा डॉल्फिन उद्धार आपत्कालीन वाहन सेवा अत्यन्तं विशिष्टा अस्ति। एषा चलच्चिकित्सालयमिव सुसज्जिता निर्मिता अस्ति। अस्यां डॉल्फिन इत्यस्य सुरक्षितरक्षणाय व्यवस्थाः सन्ति। प्राणवायोः सुविधा अस्ति। स्ट्रेचर्स इति विशेष शय्याः सन्ति। उद्धारोपकरणानि च सन्ति।
अर्थात यदि कश्चित् डॉल्फिन जीवः आहतः भवेत्, जलप्रणालिकायां निरुद्धो भवेत् अथवा नद्याः मुख्यप्रवाहात् पृथक् भवेत् तर्हि तस्य साहाय्यं त्वरितमेव कर्तुं शक्यते। सखायः, यदा वयं गंगा डॉल्फिन जीवं रक्षामः तदा वयं केवलं एकां प्रजातिं न रक्षामः अपितु गंगा नद्याः जैव वैविध्यं रक्षामः, नद्याः समग्रं जीवनतन्त्रं संरक्षामः तथा च भावि सन्ततीनां कृते प्रकृतेः अमूल्यं न्यासमपि सुरक्षितं कुर्मः।